0: గారే గారే
1: జరపడది
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూర్యకి దరది ఎన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ